శ్రీపరాభవ నామ సంవత్సరం భాద్రపదమాసం శుక్లపక్షం తదియ ఆగస్టు నెల 13వ తేదీ ఈరోజు ఆదివారం. నేటి కార్యక్రమంలో భాగంగా ఒక లఘునాటిక, తదుపరి కొన్ని అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. మన యొక్క గొంతు పెంచటం కాదు, మన యొక్క మాట విలువ పెంచుకోవాలి. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. ఇది ఈనాటి మంచి మాట.

0: కొల్లేరు పేరు వినని వారుండరు. తెలుగునాట కొంప కొల్లేరైందనే సామెత బహుళ ప్రాచుర్యంలో ఉంది. కాపురం గురించి ఏం చెప్పాలి, కొల్లేటి కాపురంలా ఉంది అనే మాటల్ని వింటూ ఉంటాం. అసలు కొల్లేరేమిటి, కథేమిటి? ఆసియాఖండంలోనే అత్యంత ప్రాచీనం, సుమారుగా 100,000 ఎకరాల్లో సువిశాలం, ప్రపంచ ప్రసిద్ధి వలస పక్షులకి ఆవాస కేంద్రం, అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధం, జీవరాశికి ప్రాణవాయువుగా, భూగర్భ జలాలను వృద్ధి చేసే సాధనంగా మన కొల్లేరు సరస్సు అలరారింది. 1971లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన రామర్స్లో ప్రభుత్వ అధినేతలంతా ఇలాంటి ప్రసిద్ధమైన ప్రాంతాలలోని సరస్సులను గుర్తించారు. మన దేశంలో అలా గుర్తించిన 21 సరస్సుల్లో కొల్లేరు ఒకటి. ఇక 50 ఏళ్ల కిందటి కొల్లేరు జాడల్లోకి వెళ్ళిపోదాం.
1: నడు కాకయ్య గారు అడుగు పోదాం.
2: కుండపోతా
3: వెళ్తే ఏంట్లే, అంత నాశనం అంత అయిపోయింది, నా బతుకు నాశనం అయిపోయింది.
2: కుండపోతా
3: ఈసారి పంట కూడా దక్కదు. ఎందుకొచ్చిన బతుకు, చావలేం, ఈ బాధ భరించలేం.
1: ఒరే అలా వాళ్ళని చూడరా, నీకొక్కడికే వచ్చిన కష్టం కాదు, ఈ కొల్లేళ్ళని అందరికీ అదే కష్టం వచ్చి పడుతుంది.
3: చూడు కుండపోత, ఊరి మీద మబ్బు కురవకుండా పోదు. ఎంత దారుణం ఇప్పుడు ఈ వర్షం.
1: ఏం చేస్తాం, వర్షాన్ని ఆపలేంగా.
3: అది కాదురా, పెద్ద దొడ్డిలో, పులిదొడ్డిలో, లాడుకోడు దగ్గర మెరకలను చూసొచ్చా. వరి పొలాలన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చూడరా ఏమవుతుందో.
1: ఈరోజు ఉదయమే నేను చూశానురా, కొన్ని పొలాలు కోతల మీద ఉన్నాయి, కొన్ని చోట్ల వరి కుప్పలు ఉన్నాయి, ఇంకా కుప్ప నురుపులు కూడా అయిపోయి కళ్ళాల్లో రాసుల మీద ఉందిరా పంట.
4: ఏం వర్షం రా, మనకి శాపం.
5: నవంబర్ చివరిలో ఏంట్రా ఈ కుంభవృష్టి?
4: మన కర్మ, ఈ కొల్లేట్లో బతకడమే మనం చేసుకున్న పాపం.
1: ఒరే మనోళ్ళని చూడరా, అందరూ మనలాంటోళ్ళే, ఎంత బాధైనా తప్పదురా. మనం ఏం చేయాలి, ఏం చేస్తాం, మన చేతిలో ఏముంది?
3: వచ్చిన వారానికి వరద ముంచింది. 15 రోజులు చేలల్లో నీళ్లు నిలబడి వరి నాట్లు కుళ్ళిపోయాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి నారు తెచ్చి మళ్ళీ ఊడ్చా. పొట్టల మీద వానబడింది, సగానికి సగం దిగుబడి, పెట్టిన ఖర్చులు కూడా రాలా. ఈసారి ఇదిగో ఈ దారుణ వర్షం.
1: ఓరే ఎంత ఏడ్చిన లాభం లేదు, ధైర్యం తెచ్చుకోక తప్పదు, నోటి దగ్గర పంటను లాగేసుకుంటుంది కొల్లేరు. ఓరోరు ఊరుకోరా, నీకు ఒక్కడిగా పంట పోతుందా? రేపు పొద్దున్నే కాట వేసి లారీ ఎక్కిద్దాం అనుకున్నాం, పండిన పంట రాసి మీద ఉంది. ఎంతమందో అలా ఆశగా ఉన్నారు తెలుసా?
6: పంట ఎక్కడుంటే ఏంటి, రాసి మీద ఉంటే ఏంటి, కుప్ప మీద ఉంటే ఏంటి, ఎట్టా ఉన్నాయి ఈ మహమ్మారికి నైవేద్యమేగా.
3: ఒక్కరోజు ఈ వర్షం ఆగి ఉంటే.
4: అందరికీ ఏడుపు వస్తుందిరా.
5: ఒరే అలా చూడండి రా, మన ఊళ్ళోకి నీరు వచ్చింది, పైన వర్షం బాగా పడిందేమో.
7: నడవండి, కొంపల్లోకి నీరు చేరుతోంది.
8: గుడిమేరు పొంగిందంట.
4: ఒరే ఆ సామాను ఉట్టులెక్కించు. అరే రామదాసు, ఆ కిందన్న మూటల్ని బోషాడ మీద సర్దు.

0: అయ్య బాబోయ్, కొల్లేరు పెరుగుతుంది.
1: కంపు కొల్లేరు అవుతుంది.
2: అరే సర్దండి రా, సామాన్ సర్దండి, ఆ పైన గూళ్ళు ఎట్టండి.
3: ఎంతకాలం ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ సముద్రంలో కాపురం. వెళ్ళిపోవాలి, ఎక్కడికి ఎక్కడికో పోవాలి, ఏదో పని చేసుకుని బతకాలి. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం.
4: ఎక్కడికి వెళ్ళిపోతాము? వ్యవసాయం తప్ప మరో పని మనకేం తెలుసు?
3: కష్టపడి పండించిన పంటలో ఒక్క గింజ కూడా ఒక్కళ్ళకి కూడా దక్కలేదు. ఎందుకురా అసలు ఈ వ్యవసాయం ఎందుకు చెయ్యాలి?
4: వ్యవసాయం చేయక మరేం చేస్తాం?
3: అదే తెలియటంలా.
4: అదెలా, మనకి ఏం చేయలేం, ఇది ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు.
3: అసలు మనోళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళు వచ్చి మునిగారు, ఇప్పుడు మనము మునుగుతున్నాం.
4: మనోళ్ళు బొబ్బర్లంక నుండి ఎప్పుడో వచ్చారంట. నాగాయలంక, చౌటుపల్లి, కలవపూడోళ్ళు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఈ కొల్లేటి రంపులోకి వాళ్ళెందుకు వచ్చినట్టు ఏడపడి ఏం బాగుకున్నారా?
3: చేసిన అప్పులు ఎప్పటికి తీరుతాయో. పిల్లలు చదువులు అంటున్నారు, పుస్తకాలు, ఫీజులు, బట్టలు, మళ్ళీ కొత్త ఖర్చులు.
4: అందరికీ ఇదే బాధ. పెళ్ళిళ్ళు, పురుళ్ళు, చావులు ఎన్నుంటాయి. నాలుగేళ్ళు నోట్లోకి పోవటానికి దారి లేదు, అయినా భరించక తప్పటం లేదు.
3: కర్మరా కర్మ.

0: కొల్లేటి బ్రతుకు భారం అలా ఉంటే కుంభవృష్టి, అకాల వర్షాలు లేనప్పుడు కొల్లేరు రమణీయం. ప్రకృతి మానవాళికి ప్రసాదించిన దివ్యవరం, సకల జీవరాశికి అభయప్రదాయకం. ఈ కొల్లేరు అభయారణ్యం కృష్ణా జిల్లాలో కొంతమేర, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా అంటే 260 చదరపు మైళ్ళు విస్తరించిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొల్లేరు సరస్సు అపురూపమైంది, అతి సుందరమైంది. బుడమేరు, నాగులేరు, అక్కలేరు, తమ్మిలేరు, ఆ ఏర్లన్నీ పారి కొల్లేటిలో కలుస్తాయి. ఇంకా 67 కాలువల నుండి నీళ్లు, మురుగు కూడా కొల్లేటిలో కలుస్తాయి. ఆ నీరంతా ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. జూలై ఆగస్టు మాసాల్లో కొల్లేరు పూర్తి స్థాయిలో నిండి సముద్రంలా అనిపిస్తుంది. ఇక వేసవి సంగతి చూద్దాం.
1: అబ్బా, ఎంత వేడి! కొల్లేటిలో నీరు కూడా సలసల కాగిపోతుంది.
2: వేసవి కాలం వేడి కాక ఉండదా మరి? ఏమైనా ఈ కాలం అందం, అదో ఆనందం.
1: ఏమానందం? అంత దుమ్ము. ఊర్లోని పశువులు, మేకలు, గొర్రెలే అనుకుంటే మెట్టలోని పశువులన్నీ కోనేటిలో మేత కోసం మందల మందలుగా వచ్చి పడుతున్నాయి.
2: ఎన్ని మందలొచ్చినా అన్నింటికీ కడుపు నింపే కన్నతల్లి మన కొల్లేరు. అలా చూడు, రంగురంగుల పక్షులు ఎక్కడెక్కడో దేశాల నుంచి బాలలు బాలలుగా వస్తున్నాయి. చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు.
1: అయ్యి, బహుదూరపు బాటసారులు చూడు, గూడ కొంగలు, అయిగో తెల్ల కంకణాలు, కోడింగోకులు, పరజలు, నత్తగొట్టు కొంగలు, భలే భలేగున్నాయే.
3: ఈగో ఎర్రకాళ్ల కొంగలు, అక్కడ చూడు చింతవక్కలు, చుక్కమూతి బాతులు, కలికి పక్షులు, భలే ఉన్నాయి ఈ కత్తిరిపిట్టలు.
1: ఒకటేంట్లే, జకానాలు, మైనాలు, గోరలు, పాలపిట్ట, ఉత్తూరు పిట్టలు, వీటన్నింటికి 5-6 నెలలు హాయిగా తిండి దొరుకుతుంది.
2: పైన ఆకాశంలో ఎన్ని గుంపులు, ఎన్నెన్ని పక్షులు, నేల ఈనట్లుగా పశువులు, అన్నింటికి కొల్లేరు తిండి పెడుతుందయ్యా.
1: మన పశువులు తిన్నంత తిని, తాగినంత నీరు తాగి భారంగా దొడ్లకపోతున్నాయి.
2: పొరుగురి పశువులు చూడు, ఆ ఏటివార చెట్ల కింద ఎలా వరుసగా నిలబడ్డాయో.
1: ఇన్ని రకాల పక్షులు ఎక్కడా చూడం కదా.
2: వాటి బతుకు వాటిది, ఈ కొల్లేరు చెట్ల మీద.

0: గూళ్ళు కడతాయి, గుడ్లు పొదుగుతాయి, పిల్లలైతే మేత తెచ్చి తినిపిస్తాయి. ఇందులో ఒక విచిత్రం ఉంది. ఇక్కడే మన చెట్ల మీద పిల్లల్ని పెద్ద చేస్తాయి కదా, వర్షాకాలం వస్తుందని తెలుసుకొని ముందుగానే ఆయా దేశాలకు అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ వేసవిలో వచ్చినప్పుడు అదే చెట్టు మీద వీటి సొంత ఇళ్ళలాగా వస్తాయి.
1: ఇదంతా మనకి ఉంటే బాగుండును. అన్ని కాలాల్లో ఇక్కడే ఉండాలి, ఈ ఆనందం చూడాలి. ఆ పైన వానలొచ్చి పంటలు పోతే బాధపడాలి.
0: మనకి రెక్కలు లేవు కదా, ఏం చేస్తాం?
1: అదే, మన పిల్లలు కూడా మనలాగే ఉంటారా?
0: అవును, మీ సీనిగాడు ఒడుపుగా కొల్లేటిలో తిరుగుతున్నాడు. ఆడు చదువుకోనన్నాడా?
1: చిన్నోడు కదా, ఆడికొదో సంబరం. రోజు జతకాలతో వెళ్తున్నాడు, సాయంత్రానికి కొంగనో చేపనో పట్టుకొస్తాడు.
0: మనకున్నది అదేగా, కొల్లేటిలో చేపల సంబరం ఎప్పుడూ ఉండేదే.
1: అందరూ ఏదో రకంగా కొరమేనో బొచ్చెనో రొయ్యనో పీతలనో ఇంగ్లాయనో పట్టుకొస్తూనే ఉంటారు.
0: అయి అయితే పర్వాలేదు, ఈ మధ్య మన కుర్రోళ్ళు పెద్ద పెద్ద చేపల్ని 20-30 వీసాల బరువున్న వాటిని కూడా పట్టేస్తున్నారట.
1: నాకదే భయం, ఏ ఇంగిలాయనో జలనో మార్కునో పట్టుకుంటే అవి కుడతాయి, భరించలేని బాధపడాలి. మా సీనుగాడు బొమ్మిడాయల్ని ఒడిసి పట్టుకుంటాడంట.
0: ఆడే ఎర్రగా బొమ్మడాయిలా ఉంటాడు.
1: అదంతా బాగానే ఉంది, కానీ మన రైతుల పని చాలా ఇబ్బందిగా ఉంది.
0: చూడు, గీతలో పరమాత్ముడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకు, కృషి చేయి. కృషివలుడా, కృషి చేయి. అది మనల్ని బాగా పట్టిందయ్యా. దుక్కులు, ఆకుమళ్ళు, ఊడ్పులు, కలుపులు, దొడ్డికట్టలు, కాపలాయిలు, అంతే.
1: అంతేకాదు, ఆ పైన వరదలు, మొలకలు, ముంపులు, ఏమైనా ఎప్పటికైనా మనోళ్ళు పంట కళ్ళ చూడాలి. చూస్తారు
0: ఎప్పటికీ 2-3 ఏళ్ళకు ఒకసారి పంట కొంత కొల్లేటికి ఆహారం, కొల్లేటి లంకల్లో అలుపు సులుపులకు ఆశ నిరాశలకు మరికొంత పోతుంది.
1: ఏమైనా మనోళ్ళు అనామక రాక్షసులా కష్టపడతారు, దక్కిందే దక్కుతుంది, ఏం చేస్తాం?
0: అందుకే కొల్లేటి వ్యవసాయం కొంప కొల్లేరే అంటారు. మరి కొల్లేటిలో పండే పంటే కానీ చచ్చే దున్నపోతులకు కానీ లెక్కే లేదని సామెత ఉంది.
1: అవన్నీ నిత్య సత్యాలే, జనం అనుకోవడం మామూలే. మనం పొలం దున్నడానికి అందరిలా ఎడ్లను వాడం కదా, దున్నల్నే పూంతాం, అవే దుక్కు దున్నడానికి మేలు కదా.

0: అమ్మా ఇటు చూడే.
1: నే పనిలో ఉన్నా, ఏంటో చెప్పు.
0: అదే మరి, నేను పెద్ద చేపను పట్టుకున్నా, ఏంటో పని అంటో ఇలా వచ్చి చూడరాదు?
1: నిజమే, ఇంత పెద్ద చేప ఎలా దొరికిందిరా, బాగానే పట్టావు.
0: మరేంటనుకున్నావు అమ్మా? ముందు దీన్ని ఉడికించి.
1: అర్థమైందిరా, దీన్ని నీళ్ళలో ఉడికించాలి, ఉప్పు కారం వేసి పులుసులా కాయాలి, నూకలు తాప కావాలి, నువ్వు తినాలి, అంతేగా.
0: అమ్మా తొందరగా చేయవే, ఆకలేస్తుంది.
1: సరే చేస్తాలే, దొడ్డికాడ గొడ్లేం చేస్తనయో చూడు. అన్నిటినీ కట్టేసేయి. ఓసారి అలా కాకయ్య గారింటికి వెళ్ళి నాన్నుంటే పిలుసుకురా, ఇద్దరికీ ఒకేసారి అన్నం పెడతా.
0: సరే తొందరగా వచ్చేస్తా, నాన్న అక్కడ లేకపోతే నేను వచ్చేస్తాను. నాకు పెట్టాలి మరి, సరేనా?
1: సరేలేరా.

0: సీను ఎడిపోతున్నావు?
1: ఇప్పుడే వస్తానక్క.
0: ఏంట్రా చేతిలో?
1: ఏమో, అందరూ తింటున్నారు, అందుకే నేను పట్టుకొచ్చా.
0: ఇలా చూడండి సీను, ఇవి చీడికాయలు, ఏం బాగుండవు, రుచి పసి ఉండవు. అయినా ఈ కోమటి లంకలో భలే కలేకాయలు ఉండగా అవి ఎందుకు పారాయి?
1: ఓసారి తిని చూస్తానక్క.
0: కలేకాయలంటే గుజ్జు ఉంటుంది, గింజలుంటాయి, నేతి గింజల్లో రుచి ఉంటాయి. ఇవన్నీ జిగట, ఛా బాగుండవు, తిను నీకే తెలుస్తుంది. అయినా తెలవాలే.
1: ఆగాగు, ఛా బాగోలేదు. నిజమే బేబక్క.
0: చెబితే వినవే, బాగయ్యిందా?
1: బేబక్క, మన గొడ్లు
0: అయ్యి ఎక్కడికి వెళ్తీరా? ఇప్పటిదాకా మేసేయిగా, పెద్ద గుండంలోకి వెళ్ళి కాసేపు పడుకుంటాయి, తర్వాత మళ్ళీ అవే వస్తాయిలే.
1: పెద్ద గుండం అంటే ఏంటక్క?
0: అదిగో దూరంగా నీళ్లు కనపడుతున్నాయి చూడు, అదే చుట్టుపక్కల గొడ్లన్నీ అక్కడికే వచ్చి నీళ్లు తాగి కాసేపు పొల్లాడి

0: ఎండ కదా తాపం తీర్చుకుని వస్తాయి. పెద్ద కొండం చాలా లోతురోయ్, ఎప్పుడు అటే పెళ్ళమాక, పెద్దాళ్ళే వెళ్ళరు, వెళ్తే అంతే సంగతులు. మనం వచ్చేదారిలో ఎడమేఫన చిన్న కొండం ఉంది, దానిలో కూడా గొడ్లు పడుకుంటాయి. అందుకే ఈ కొండాల్లో మొక్కలుండవు, వెళ్ళేటప్పుడు నీకు చిన్న కొండం చూపిస్తాలే.
1: అక్క, జలగలు పట్టుకోకుండా ఏం చేయలేమా?
0: ఒరే, నువ్వు గోసి పెట్టుకుని కొల్లేరులో దిగితే జలగలు పట్టుకోవురా, అసలే ఎర్రకుంటావు కదా.
1: నన్నే కాదు, అందరినీ పట్టుకున్నాయి, ఎంకన్ననే కెట్టయనే ఇంకా చాలా మందిని.
0: నీకు కొత్త కదా, అంత విచిత్రంగా ఉంటుంది ఇక్కడ. అందరికి అది మామూలే, ఏదో జలగలు ఒంటి మీద పట్టేస్తాయి, తల దగ్గర వదిలితే తోక దగ్గర పట్టుకుంటాయి, తల వదిలిందంటే రక్తమే రక్తం.
1: నన్ను బాగా పట్టేశాయక్క, మనోళ్ళు వాటిని లాగేశారు. రక్తం కారిన చోట బురద పులిమారు, నాకు చాలా ఏడుపు వచ్చిందక్క.
0: పాడు జలగలు. ఒరే నువ్వు లంకల్లో నీళ్ళలోకి దిక్కు, గేదె మీద కూసో.
1: అలాగేనక్క, పాపం గేదెలకి కూడా జలగలు పట్టేశాయి, వాటిని పీకితే అంతా రక్తం. పాపం
0: ఇవన్నీ మామూలేరా, ఇదిగో ఇదే చిన్న కొండం, గొడ్లు ఇక్కడ ఉన్నాయి, నడు నడు పోదాం.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు కొల్లేటి జాడలు అనే ధారావాహికను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఓ చిన్న విరామం.
3: హలో, మేం హూ HIV వైరస్, నామ్ తో సునాయి హోగా, మేం ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ. మే ఏక్ సాథీ సే దూసరే సాథీ తక్ చార్ ముఖ్య తరీకే సే పహుంచ్ సక్తా హూ. HIV संक्रमित व्यक्ति के साथ बिना कॉन्डम सेक्स करने से, एक ही सुई व सिरिंज का साझा उपयोग करने से, HIV संक्रमित खून चढ़ाने से और HIV संक्रमित माँ से उसके बच्चे को. इसलिए मुझे वो लोग बिल्कुल अच्छे नहीं लगते जो मुझसे दूर रहने के लिए हर बार कॉन्डम का इस्तेमाल करते हैं, नशा करते वक्त सुई व सिरिंज शेयर नहीं करते हैं. और देखो जरा, जब खून चढ़वाने की जरूरत पड़ती है तो मान्यता प्राप्त ब्लड बैंक में चले जाते हैं. और यही नहीं, हर गर्भवती माँ मुझसे दूर रहना चाहती है, तभी तो पहली तिमाही में अपनी HIV जांच कराती है और मुझसे बचने के उपाय करती है. कोई बात नहीं, इन लोगों को अगर मुझसे दूर रहना है तो मैं भी ऐसे लोगों से दूर रहता हूं. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
2: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని అలనాటి మేటి గీతాలను విందాం. ముందుగా వినండి సీను చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాట.

0: శ్రోతలు, కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు వినండి కోకిల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ అలనాటి మేటి గీతం.
1: కావాలా?

శ్రోతలు, మీరింత వరకు నేటి కార్యక్రమంలో భాగంగా ఒక అలనాటి మేటి గీతాలతో పాటు కొన్ని తెలుసుకోవలసిన విషయాలను విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.